విశదవశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబుజయుగస్థకుంభయుగళాత్ ఉద్ధృత్య తోయం శిరః సించంతం కరయుర్యుగేన దదతం స్వాంకేశకుంభౌ కరౌ ఆక్షస్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్తచంద్రం సవత్ పీయూషోన్నతనుం భజేశగిరిజం మృత్యుంజయం త్ర్యంబకం జగద్గురో నమస్తుభ్యం.

సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం